సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసుర

శ్రీ అలపురుష మహాదేవకి, శ్రీ దేవపురుష మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందజీ భగవాన్కి, విశ్వగురు మామండలేశ్వర యోగి రాజపరం పిత పరమేశ్వర పరం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యానంద భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి. సెల్యూటేషన్ టు అలకూరిజీ సిద్ధిపీఠ పరంపర. మై అడోరేషన్ టు విశ్వగురుజీ లోటస్ ఫీట్. రిస్పెక్టెడ్ డియర్ బ్రదర్ స్వామి అవతార్ పూరిజీ మహారాజ్, ఆల్ ద డివైన్ సన్యాసీస్, యోగీస్ అండ్ ఆల్ ద స్పిరిచువల్ సీకర్స్, ఎస్పిరెంట్స్, ద ఫాలోవర్ ఆఫ్ ది డివైన్ పాత్, ద హోలీ పాత్, ద లైఫ్ గోల్ జర్నీ ఫాలోవర్స్, హియర్ ద లివింగ్ లైట్ మహాప్రభు దీప్ సత్సంగ్ ఫౌండేషన్ స్ట్రిల్కి ఇన్ చెక్ రిపబ్లిక్ అండ్ త్రూ ద వెబ్కాస్ట్. మెనీ బ్లెస్సింగ్ ఆల్ ఆఫ్ యూ ఎస్ వెల్. ద ఎవ్రీ డే ఈస్ గోయింగ్, ద గంగే ఈస్ ఫ్లోయింగ్, ద గ్యాన్ గంగే ఫ్రమ్ అలకూరి సిద్ధిపీఠ పరంపర and as well from Vishwaguruji. The Ganga or nectar, there are two types. One Ganga is flowing from the Himalaya, the Gomukh means the Ganga, the coming from the cows, like similar form, the place where the Ganga is flowing beginning. And long journey after the Ganga merging in the Kolkata Ganga Sagar, the millions, trillions, billions, the peoples, bhaktas, the bathing in Ganga and purifying their self. As well, the endless, the animals, the creatures and the trees, plants, all the getting the Ganga vada or water. Similarly, the second gyan Ganga, with that water Ganga, and this is gyan Ganga, which is the leading to human in the darkness to light, the answerings the many many questions and the fulfilling the wishes through the gyan Ganga. And second they call gyana amrit. The gyana amrit means the nectar of the god knowledge, god glory knowledge. So today is the great day, it called Ganesha day. And Ganesha is the first worshipping god in the world. The Ganesha got the title, this first worshipping title, through the Shiva and Parvati. And today is a, it also that what called the opportunity that Ganesha day, and the bhaktas asking about the Shiva's Shivling colors, and also the similarly questions came that what there was Mahabharata real was there and Ramayana was real there or not, or this imagination to human they create and telling to others. So it is their great opportunity to be shared with you. So first I like to start the Ganesha, the beginning, the worshipping God. That call one mantra to worshipping Ganesha. So if you know, you can chant with me, or if you not have practice, you can just listen. You will get the explanation
and the meanings. Gaja.

శ్రీ అలపురుషా మహాదేవకి, శ్రీ దేవపురుషా మహాదేవకి, శ్రీ దీప్ నారాయణ భగవాన్కి, హిందూ ధర్మ సమ్రాట్ మాధవానందీ భగవాన్కి, విశ్వగురు మామండలి శ్రీ యోగి రాజపురం పూజ శ్రీ సద్గురుదేవకి, పుణ్యాన భారతీజీ మహారాజ్కి, సత్య సనాతన ధర్మకి హరి ఓం.